0: was a moral defeat. Now on the floor of the Supreme Court, there is a complete rejection by Supreme Court on their plea on SIR. Now this can be termed as the constitutional defeat. So I can say that after this judgment of Supreme Court, the complete defeat of opposition, Congress party in particular, and Mr. Rahul Gandhi in particular, has been summarized as PCM, political, constitutional, and moral defeat.
1: Court से हमें उम्मीद थी, हमारी चिंता किस बात की थी, और आप लोग भी वाकिफ हैं. आज भी लाखों लोग बंगाल में बाहर हैं. महज चंद सौ लोगों के हक में उनका इंक्लूजन हुआ. हमारी इंक्लूजन के बदले एक्सक्लूजन को लेकर के हमारा केंद्रीय सवाल था. हमने इलेक्शन कमीशन के अधिकार को चुनौती नहीं दी थी. खैर, अब माननीय सर्वोच्च न्यायालय ने ये कहा है तो डिटेल देखते हैं.
2: ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి, మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే, వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ సర్వే, ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా.
3: దీనికి సుప్రీంకోర్టునే ఠీక్ కాదు, ఎస్ఐఆర్ కావాలని హక్కు ఇంకా కలరా. ఎస్ఐఆర్ జీ ఢంగ్సే కీ గయ్యే ఉస్పే లోగో ఎత్తరాజ్ హై, जिसका नाम काटे गए हैं, जोड़े गए हैं, उस पर एतराज लोगों को है. अगर ये तमाम इलेक्शन कमीशन ऑफ इंडिया तमाम पॉलिटिकल पार्टियों को विश्वास में लेते ये पहले ही और उसका अप्रोच बताते, सब अपने सुझाव देते, उसके बाद में अगर ये शुरू होता तो देश में कहीं बवाल नहीं मचता. अब बंगाल में 27 लाख वोट जो है वो सुप्रीम कोर्ट चाहता था तभी जुड़ नहीं पाए, जुडिशियल ऑफिसर को बैठाया तब भी नहीं जुड़ पाए. तो मेरे हिसाब से चुनाव पोस्टपोन होना चाहिए था, चाहे 6 महीने हो चाहे 3 महीने.
4: सो व्हेन द एसआईआर प्रोसेस वाज कंप्लीटेड इन बिहार, चीफ इलेक्शन कमिश्नर ज्ञानेश कुमार ही कॉल्ड इट अ सक्सेस. टुडे आफ्टर द सुप्रीम कोर्ट वर्डिक्ट, द सीसी शेयर्ड हिज ओल्ड मैसेज. द ईसी शेयर्ड द मैसेज ऑफ ज्ञानेश कुमार इन विच ही असर्टेड दैट द पोल बॉडी वॉज, इज एंड शैल रिमेन विद द वोटर्स. लिसन इन.
5: First step for national building is voting. Therefore, every citizen of India who has completed 18 years of age should become an elector and should always vote. In accordance with the Constitution of India, electoral laws, rules and instructions issued therein, the Election Commission of India was, is and will always be with the voters.
4: So does the Supreme Court verdict upholding the legality of the SIR, the special intensive revision of the electoral rolls by Election Commission, finally settle the debate, at least in context of Bihar? Joining me on India First is Dr. Ajoy Kumar, national spokesperson of the Congress Party. Tuhin Sinha represents the Bharatiya Janata Party. Kapil Mohan is an advocate in the Supreme Court of India. Rajat Sethi is an author and political analyst. Also with us is Muhammad Amin, former joint director of the Election Commission, somebody who was keenly involved in analyzing this entire process. But let me begin by asking you, Dr. Ajoy Kumar, the Supreme Court in its verdict very clearly stated that the SIR satisfies the test of proportionality. The exercise serves the legitimate constitutional objective of ensuring accurate, complete and credible electoral rolls, which are foundational to free and fair elections. The Supreme Court found that the measures adopted were neither excessive nor arbitrary, and adequate procedural safeguards were built into the process. Sir, was the opposition fear-mongering on when it alleged vote chori?
6: No, the first question I think